కథచిత్ర ఫూలరు కంటేరు శృణంత ఎగితటి కుమార్ సన్ను ఏం అల్కా యజ్ఞిక కంఠరే గీతరచన సమీర్ సంగీత నదీం శ్రవణ్.

0: సస్వర గానం. ప్రధానమంత్రిణా నిర్ధన మధ్యమ వర్గీయ కుటుంబానాం కృతే నిశుల్క ప్రాతిభాసిక ప్రశిక్షణస్య అథ చ ఆగామి వర్షే కోట్యధిక యువభ్యః ఏఐ కౌశల ప్రదానస్య కృతా ఉద్ఘోషణా. భారతం బహుభిః దేశైస్సహ సంధిం విధాయ మహత్వపూర్ణ ఖనిజ క్షేత్రే విశ్వాసయుక్త వైశ్విక సహయోగిత్వేన సముదేతీతి ప్రధానమంత్రిణా ప్రతిపాదితం. సంసాధనానాం అస్త్రీకరణే ప్రధానమంత్రిణా ప్రకటితా చింతా. సమాహ్వానానాం నివారణే భారతస్య ఆత్మనిర్భరతాయాః సామర్థ్యం అమునా ప్రశంసితం. అపి చ ఇండోనేషియా దేశే అద్య ఫ్లోర్స్ ఇతి తటస్య సమీపే 17.7 భూకంపేన మృతానాం సంఖ్యా 38 యావత్ వర్ధితా. అథ వార్తాః విశదీకృత్య. దేశః అద్య స్వకీయం 80తమం స్వతంత్రతా దివసం సమాచరతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్ల్యాః ఐతిహాసిక స్థలాత్ లాల్ కిలా ఇతి రక్తదుర్గాత్ స్వతంత్రతా దివస సమారోహస్య నేతృత్వం అకరోత్. తస్య ఆగమనావసరే ప్రథమవారం లాల్ కిలా ఇత్యత్ర వందే మాతరమితి రాష్ట్రగీతం ప్రస్తుతం. రాష్ట్రధ్వజారోహణావసరె ఏకవింశతిః ఆగ్నేయాస్త్రధ్వనిభిః అభినందనం అభవత్ భారతీయ వాయుసేనాయాః ద్వాభ్యాం MI-17 ఉదగ్రయానాభ్యాం పుష్పవృష్టిశ్చ సంజాతా. అస్య వర్షస్య ఏషః సమారోహః యువశక్త్యై సమర్పితః. యచ్చ 47.5 వర్షం యావత్ వికసిత భారతస్య నిర్మాణే తరుణ భారతస్య యోగదానం ఆమానయతి. రక్తదుర్గస్య ప్రాచీరాత్ రాష్ట్రం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ రక్తదుర్గే వందే మాతరమిత్యస్య గానం ఐతిహాసికః క్షణః ఇత్యవర్ణయత్. సహ అవదత్ యత్ రాష్ట్రం మహతా ఉత్సాహేన నవసంకల్పైః చ అగ్రే సరతి.
1: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. పీడిత పరివారో కో మే విశ్వాస్ దిలాతా హూ కి హమ్ ఆర్ పూరా దేశ్ ఉన్కే సాథ్ ఖడే హై.
0: ప్రధానమంత్రి మోదీ న్యగాదీత్ యత్ విగతేషు ద్వాదశ వర్షేషు దేశస్య కోటిశః నాగరికాః స్వకీయేన దృఢ సంకల్పేన సమర్పణేన చ రాష్ట్రం ఉన్నత శిఖరే ప్రాపయితుం సర్వవిధ ప్రయాసాన్ కృతవంతః. వివిధేషు క్షేత్రేషు ప్రాప్తాః ఉపలబ్ధయః ప్రకాశయన్ సః అవదత్ యత్ ద్వాదశ వర్షేషు రక్షోత్పాదనే ప్రాయః చతుర్గుణితా, ఖాదీ గ్రామోద్యోగ ఉత్పాదనే పంచగుణితా, ఇలెక్ట్రానిక్ నిర్మాణ క్షేత్రే సప్తగుణితా, ఆధునిక రైల నిర్మాణ క్షేత్రే ఏకవింశతిగుణితా, అథ చ సంచార దూరభాష నిర్మాణ క్షేత్రే 33 వృద్ధిః సంజాతా. సహ అసూచయత్ యత్ అంతర్జాల ఉపయోక్తృణాం సంఖ్యాయాం చతుర్గుణితా అథ చ అంకీయ విత్తీయ వినిమయేషు చ శతగుణితా వృద్ధిః అభవత్.
1: హర్ సాల్ ఔసతన్ 15 గుణా జ్యాదా తేజీ సే హమ్నే నల్ సే జల్ కనెక్షన్ దియే. హర్ సాల్ ఔసతన్ 6 గుణీ జ్యాదా రఫ్తార్ సే లోగో కో గ్యాస్ కనెక్షన్ దియే. హర్ సాల్ 4 గుణీ రఫ్తార్ సే గరీబో కే లియే టాయిలెట్ బనానే కా కామ్ కియా. హర్ సాల్ 3 గుణా జ్యాదా తేజీ సే గరీబో కో ఘర్ దేనే కా కామ్ కియా. దేశ్నే గవర్నెన్స్ మే భీ బహుత్ బద్లావ్ లాయా. హజారో కీ సంఖ్యా మే కంప్లైన్సెస్ ఖతమ్ కియే. సైక్రోన్ కీ తాదాద్ మే పురానే కానూన్ ఖతమ్ కియే.
0: ప్రధానమంత్రిణా నిర్ధన మధ్యమ వర్గీయ కుటుంబానాం కృతే వివిధ సార్వజనిక పరీక్షాభ్యః నిశుల్క ఆన్లైన్ ప్రశిక్షణస్య ఘోషణం అకారి. సహ అవదత్ యత్ శీర్ష అధ్యాపకానాం నిర్దేశనే ఉచ్చ గుణవత్తాయుక్త శిక్షాం సర్వసులభాం విధాతుం ఏతదేకం క్రాంతికారి పదక్షేపమస్తి యేన మధ్యమ వర్గీయ కుటుంబానాం సహస్రకోటి రూప్యకాణాం రక్షణం భవిష్యతి.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स है, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: प्रधानमंत्री ना